ఈనాల్ అష్టపది రమయ్యాకే గును చేత పరాని గమనమూర్తే గమనృష్టాన్ని జంతు సాజ సవార సింగార్యా గర్భ అగ్నమే జనే ఉభార్యా బార్ వ్యవస్థా తుజే ప్యారే దూధ భార జోబన భోజన సుఖ సూద బిర్ద పయావు ప్రసాక్ సైన్ ముఖ పియావు బయట కౌ దయన ఏ నిర్గుణ గుణ గశున బుజ్జ భక్ష లేహోతో నానక సిజ్జ జయ ప్రసాద అరుపుర సుఖ బస సుత ప్రాత్మీత బనతా సంఘస జయ ప్రసాద పీబే శీతల జలా సుఖదాయి పవన పావక అమలా జయ ప్రసాద భోగే సభ్రసా సకల సమగ్రి సంసాద భసా దీనే హస్త పామ కర్ణ నేత్ర రసనా తిసే త్యాగ సంగ్రహ